0: ఇక్కడని భేటీ వేసేస్తాను నిన్ను వదలి పోలేనే.
1: అల్కణమి, నానబాయిల్ కుంతివిని నన్నొడకిల్వా?
2: సై నోడ్తిని, నాన్ కన్నడక అరిగై ఆవేన్. మంగళూరు బోండా, హుబ్బళ్ళి పేడా, మైసూర్ పాక్ పకోడా,

0: నేనే నమ్మగురి ఉందేని ఇంతే ఇన్నేతకే మోహనాంగి
1: ఓ మోరి బుల్బుల్ ఓ మోరి ప్యారి అరే ఆజా ఇధర్ మోరి జాన్ మై తో దిల్లీ కా బాంక్ కా జవాన్
2: అచ్చా దిల్లీ కా బాంక్ కా జవాన్ నాన్ బడనాటా